0: గారి గరి సరి సని ధని స ది గారి సరి సరి సని ధని స ని ధని సరి గరి సరి గమ గరి సరి గమ పదని సరి గరి సని ద పమ గరి సరి గారి గరి సరి సని ధని స ని సరి గరి సరి గమ గరి సరి గమ పదని సరి గరి సని ద పమ గరి సరి నీవే పాలించర.
1: ಕೃತಿಯ ಇಡೀ ಭಾಗವನ್ನು ಒಂದ್ಸರಿ ಪಲ್ಲವಿಯನ್ನು ಪಲ್ಲವಿ ಚಿಕ್ಕದಾಗಿರೋದ್ರಿಂದ ಒಂದ್ಸರಿ ಹಾಡ್ಬಿಡಿ.

0: గారి గరి సరి స నిధని స నిధని సరి గరి సరి గమ గరి సరి గమ పదని సరి గరి సని లభమ గరి సరి గారి గరి సరి స నిధని స నిధని సరి గరి సరి గమ గరి సరి గమ పదని సరి గరి సని లభమ గరి సరి నీదే పాలి చర.
1: ಇಲ್ಲಿ ಕಲ್ಪನೆ ಸ್ವರಗಳಿಗೆ ಚೆನ್ನಾಗಿ ಅವಕಾಶ ಇದೆ. ಈ ಅತೀತದ ಎಡಪು ಬರುತ್ತಲ್ಲ ಸುಜ್ಞಾನ ಮಿಚ್ಚೆಯವರ, ಅಲ್ಲಿ ಕಲ್ಪನೆ ಸ್ವರಗಳನ್ನ ಹಾಡ್ಬೋದು. ಒಂದು ಅಕ್ಷರ ಅತೀತದಲ್ಲಿ ಬರುತ್ತಲ್ವಾ, ಒಂದು ಎರಡು ಮೂರು ನಾಲ್ಕು.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ నిష్టల కృష్ణవేణి వీణావాద్య కచేరీ వింటారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ ధన్వాడ ధర్మారావు. కార్యక్రమంలో ముందుగా వినండి గజవదన బేడువే, హంసధ్వని రాగంలో పురందరదాసు కీర్తన ఆదితాళం.
2: Listen to a Carnatic classical veena concert by Dr. Nishthala Krishnaveni. She is accompanied on mridangam by Shri Dhanwada Dharma Rao. Dr. Krishnaveni begins her concert with a composition of Purandaradasa, Gajavadana Beduve, in Rag Hamsadhvani set to Aditaal.

0: ఇప్పుడు వినండి కాశీ విశాలాక్షి పూర్వీ కళ్యాణి రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి రూపక తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కాంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ కాశీ విశాలాక్షి ఎన్ రాగ్ పూర్వీ కళ్యాణి సెట్ రూపక్ తాళం.

0: వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ నిష్టల కృష్ణవేణి వీణావాద్య కచేరీ వింటున్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ ధన్వాడ ధర్మారావు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి జననీ మామవ, భైరవి రాగంలో స్వాతి తిరునాళ్ రచన మిశ్రచాపు తాళం.
1: యు ఆర్ లిసనింగ్ టు రాగం 24/7 డిటిహెచ్ ఎనీటైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వీణా కాన్సర్ట్ బై డాక్టర్ నిష్టల కృష్ణవేణి. షీఈస్ అకంపెనీడ్ ఆన్ మృదంగం బై శ్రీ ధన్వాడ ధర్మారావు. డాక్టర్ కృష్ణవేణి కంటిన్యూస్ హర్ రిసైటల్ విత్ ఎ కాంపోజిషన్ ఆఫ్ స్వాతి తిరునాళ్, జననీ మామవ అండ్ రాగ్ భైరవి సెట్ టు మిశ్రచాపుతాళ్.

0: కార్యక్రమంలో చివరగా వినండి బేహాగ్ రాగంలో తిల్లానా ఆదితాళం త్రిశ్రనడ లాల్గుడి జి జయరామన్ రచన.
1: డాక్టర్ కృష్ణవేణి కంక్లూడ్స్ హర్ కాన్సర్ట్ విత్ ఎ తిల్లానా కంపోజ్డ్ బై లాల్గుడి జి జయరామన్ ఇన్ రాగ్ బేహాగ్ సెట్ టు ఆదితాళ్ త్రిశ్రనడ.

0: కర్ణాటక శాస్త్రీ సంగీత కార్యక్రమంలో డాక్టర్ నిష్టల కృష్ణవేణి వీణావాద్య కచేరీ విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ ధన్వాడ ధర్మారావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యువర్ లిసనింగ్ టు కర్ణాటక క్లాసికల్ వీణా కాన్సర్ట్ బై డాక్టర్ నిష్ఠల కృష్ణవేణి. షీ వాజ్ అకంపెనీడ్ ఆన్ మృదంగం బై శ్రీ ధన్వాడ ధర్మారావు. దిస్ ప్రోగ్రామ్ వాజ్ కాంట్రిబ్యూటెడ్ బై
0: ఆకాశవాణి
1: విశాఖపట్నం ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.

0: This is Ragam 24/7 DTH, Indian Classical Music Channel.
1: Ragam 24/7 DTH, Anytime Indian Music. Listen to a Carnatic Classical Viola Recital by Sri Komanduri Seshadri. Mrudanga support is by Sri Vishnu Bhatla Uday Shankar. Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. Inati Karnataka Sangeeta Karyakramamlo Komanduri Seshadri Gari Viola Vaja Kachari Vintaru. Mrudanga Sahakaram శ్రీ విష్ణు పట్ల ఉదయ శంకర్. ఫస్ట్ లిజన్ టు త్యాగరాజ గురు ఇన్ పూర్వి కళ్యాణి రాగం సెట్టు రూపకతాళం వెంకటరమణ భాగవతార్ కీర్తన. కార్యక్రమంలో ముందుగా త్యాగరాజ గురు పూర్వీ కళ్యాణి రాగం రూపకతాళం వెంకటరమణ భాగవతుల కీర్తన.

లిసన్ టు నీ వల్ల గుణదోషమేమి ఇన్ కాపీ రాగం సెట్టు కండచాపుతాళం త్యాగరాజస్వామి కీర్తన. ఇప్పుడు నీ వల్ల గుణదోషమేమి కాపీ రాగం కండచాపుతాళం త్యాగరాజస్వామి కీర్తన.

యు ఆర్ లిసనింగ్ టు రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. మీరు వింటున్నారు రాగం, నిరంతర భారతీయ సంగీత స్రవంతి. శ్రీ కమాండర్ శేషాద్రి కంటిన్యూస్ ద వయోలో రిసైటల్ విత్ వరనారద ఇన్ విజయశ్రీ రాగం సెట్టు ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన. కమాండర్ శేషాద్రి గారి వయోలా వాచక చర్య వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వరనారద విజయశ్రీ రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ కున్నక్కుడి ఎం బాలమురళీకృష్ణ గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీమతి పద్మాశంకర్, మృదంగంపై శ్రీ టాంజూర్ ఆర్ రామదాస్, కంచాపై శ్రీ పాపనాశం ఎస్ చేతురామన్.
4: లిసన్ టు అ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీ కున్నక్కుడి.

0: ఇప్పుడు వినండి పాపనాశం శివన్ రచన కర్పగ మనోహర రాగం మలయమారుతం ఖండచాపు తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కాంపోజిషన్ ఆఫ్ పాపనాశం శివన్ కర్పగ మనోహర ఇన్ రాగ్ మలయమారుతం సెట్ టు ఖండచాపు తాళం.

0: ఇప్పుడు వినండి సాకేత నికేతన, కన్నడ రాగంలో త్యాగజీ స్వామి కృతి, రూపక తాళం.
1: లిసన్ టు ఎ కాంపోజిషన్ ఇన్ రాగ్ కన్నడ. సాకేత నికేతన సెట్ టు రూపక తాళ్, కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజా.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి మామవ మీనాక్షి వరాళి రాగంలో ముత్తుస్వామి దీక్ష కృతి మిశ్రచాపు తాళం.
1: కంటిన్యూయింగ్ ద కాన్సెప్ట్, యు విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఇన్ రాగ్ వరాళి. మామవ మీనాక్షి సెట్ టు మిశ్రచాపు తాళ్, కంపోజ్డ్ బై ముత్తుస్వామి దీక్షితర్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి జయదేవ అష్టపది ధీర సమీరే పహాడి రాగం ఆదితాళం.
1: శ్రీ కునకుడి ఎం బాలమురళీకృష్ణ కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ అష్టపది ఆఫ్ జయదేవ ధీర సమీరే ఇన్ రాగ్ పహాడి సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ కున్నకుడి ఎం బాలమురళీకృష్ణ గాత్రక చేరినారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీమతి పద్మాశంకర్, మృదంగంపై శ్రీ టాంజూర్ ఆర్ రామదాస్, కంజీరాపై శ్రీ పాపనాశం ఎస్ సేతురామ్.
1: You are listening to a Karnataka classical vocal recital by Shri Kunakudi M. Balamurali Krishna. He was accompanied on violin by Shrimati Padma Shankar, on Murdangam by Shri Tanjore R. Ramadas, and on Kanjira by Shri Papanasham S. Sethuraman.
2: Ee karyakramam Bharatiya Shastriya Sangeetanni DTH pai nirantaram meeku andinche Ragam channel kosam Akashavani Hyderabad Kendra Samarpana.
3: This program contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.